మే భేద సర్పణు అనాముదాయలవయ నీ వస్త్రలే కపడే పేరే నీల్ వస్త్రలే కపడే పేరే దుర్గ పఠాణి అమల కియా చారే వేద హోయ సత్యార్ పడే.